0: Stay tuned to 4EB FM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: Brisbane Telugu Lahari Srotalaku, నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నరసింహారావు వాక. ఈ పవిత్ర సందర్భంలో మీతో గీతా జ్ఞానాన్ని పంచుకోవడం నాకు ఆనందకరమైనది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమః. మన జీవితంలో నిజమైన మార్గదర్శకులు గురువులు. గురువు అనేది కేవలం బోధించేవాడు కాదు, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని చూపించేవాడు. గురువుల మహిమను వర్ణించటం మాటలకందదు. జ్ఞానాన్ని ప్రసాదించి ధర్మ మార్గాన్ని చూపించి మన జీవితాన్ని వెలుగులో నింపేవారు గురువులు. ఈరోజు భగవద్గీత ఆరంభించే ముందు వేదవ్యాసుల వారికి, శంకర్ భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారికి, స్వామి వివేకానంద గారికి, శీల ప్రభుపాదుల వారికి, స్వామి ముకుందానంద వారికి నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయము ధీరయేత్. 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి అంటే భగవంతుని దివ్యమైన ఐశ్వర్యం, మహిమ, అసాధారణమైన శక్తి. భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చెయ్యటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీకృష్ణుడిచే చెప్పబడినది. 9వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భక్తిశాస్త్రాన్ని తెలియపరిచాడు మరియు తన యొక్క కొన్ని వైభవాలని వివరించాడు. ఇప్పుడు 10వ అధ్యాయం విభూతి యోగంలో అర్జునుడి భక్తిని మరింత ఇముడింపజెయ్యాలని, తన అనంతమైన మహిమలని మరింత వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు.

దేవతలకు గాని మహర్షులకు గాని నా మూలస్థానము తెలియదు. ఎందుకంటే దేవతలకు మహర్షులకు కూడా మూలకారణము నేనే. ఒక తండ్రికి తన కుమారుడు ఎప్పుడు పుట్టాడు, ఎలా పెరిగాడు, అతని బాల్యం ఎలా సాగింది అనే విషయాలు తెలుసు. ఎందుకంటే తన కుమారుడి జీవితాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశాడు. కాని అదే కుమారుడిని మనం అడిగితే, నీ తండ్రి పుట్టినప్పుడు ఏం జరిగింది, ఆయన బాల్యం ఎలా ఉండేది, అతనికి పూర్తిగా తెలియదు. ఎందుకంటే అతని తండ్రి పుట్టుక, బాల్యం, అతను ఈ లోకంలోకి రాకముందే జరిగిపోయాయి. అదేవిధంగా దేవతలు, మహర్షులు కూడా భగవంతుని మూలాన్ని పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుడు వారి ఉనికి కంటే ముందున్నాడు. వారి పుట్టుకకు కారణమైన మూలకారణమూ ఆయనే.

0: నేను జన్మరహితుడను మరియు ఆదిలేనివాడిని మరియు సర్వలోక మహేశ్వరుడని అని తెలుసుకున్న మనుషులు మోహమునకు గురికారు, మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు. భగవంతుడే సమస్తానికి మూలం. ఆయన సర్వంతర్యామి, ఆయన సర్వలోక మహేశ్వరుడు అనే భావం మన హృదయంలో బలంగా స్థిరపడాలి. మన జీవితంలో చాలా మోహాలు ఎందుకు వస్తాయి? ఇది నాది, ఇది నా కుటుంబం, ఇది నా సంపద, నా పేరు, నా గౌరవం, నా విజయం అనే నేను అనే భావన వల్లే. కానీ ఒకసారి మనకు ఈ సత్యం అర్థమైతే అప్పుడు మన దృష్టి మారుతుంది, మన కోరికలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన కర్మలు కూడా పవిత్రంగా మారటం ప్రారంభిస్తాయి.
1: బుద్ధిర్జ్ఞానమసమ్మోహః

మత్తయేవ పృథగ్విదాః. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు తన పరమేశ్వర తత్వాన్ని మనకు వివరిస్తూ వచ్చాడు. నేను జన్మరహితుడను, ఆదిలేనివాడను, సమస్త లోకాలకు మహేశ్వరుడను అని చెప్పాడు. ఇప్పుడు ఈ రెండు శ్లోకాలలో మరో అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు. మనిషి జీవితాన్ని ఒకసారి గమనించండి. ఒకరికి మంచి బుద్ధి ఉంటుంది, మరొకరికి అపారమైన జ్ఞానం ఉంటుంది, ఇంకొకరికి ఆలోచనలో ఎంతో స్పష్టత ఉంటుంది, ఇంకొకరు ఎంతో ఓర్పుతో క్షమాగుణముతో ఉంటారు, కొంతమంది నిజాయితీకి మారుపేరుగా ఉంటారు, మరికొందరు తమ మనస్సును ఇంద్రియాలను ఎంతో నిగ్రహంతో నడిపిస్తారు. అలాగే మన జీవితంలో సుఖం ఉంది, దుఃఖం ఉంది, జననం ఉంది, మరణమూ ఉంది, భయం ఉంది, ధైర్యమూ ఉంది, అహింస ఉంది, సమత్వ బుద్ధి ఉంది, తృప్తి ఉంది, తపస్సు ఉంది, దానము ఉంది, కీర్తి ఉంది, అపకీర్తి కూడా ఉంది. మనుషులలో కనిపించే ఈ వివిధ గుణాలు, భావాలు, చిత్తవృత్తులన్నీ నానుండే ఉద్భవించాయి అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అంటే మనలో ఉన్న మంచి గుణాలకు మాత్రమే భగవంతుడు కారణం అని కాదు, మన అనుభవ ప్రపంచంలో కనిపించే వైవిధ్యానికి, విభిన్నత్వానికి మూలం కూడా ఆ పరమాత్మనే. ఒకే సూర్యుడు తన కాంతిని అందరికీ సమానంగా ప్రసరిస్తాడు, కాని ఆ కాంతిని స్వీకరించే వస్తువులను బట్టి ప్రతిబింబం మారుతుంది. అలాగే పరమాత్మ నుండి ఉద్భవించిన శక్తి అందరిలో ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తిలో అది వేరువేరు విధాలుగా వ్యక్తమవుతుంది. మహర్షయ.

ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు మనుషులలో కనిపించే వివిధ గుణాలు, భావాలు, చిత్తవృత్తుల గురించి వివరించాడు. బుద్ధి, జ్ఞానం, స్పష్టత, క్షమ, సత్యం, నియమం, సుఖదుఃఖాలు, భయం, ధైర్యం, అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, ఇలా మనలో కనిపించే అనేక గుణాలకు మూలం తానే అని చెప్పాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ సమస్త సృష్టి యొక్క ఆవిర్భావ పరంపరను మనకు తెలియజేస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు, సప్త ఋషులు, వారి పూర్వం నలుగురు మహాత్ములు మరియు 14 మనువులు, వీరందరూ నా మనసు నుండే జనించారు అని. వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించారు. అంటే మన విశ్వంలోని జీవరాశుల గురించి చాలా వెనక్కి వెళ్తే చివరికి ఒకే మూలాన్ని చేరుకుంటాం. ఆ మూలం పరమాత్మ. ఇక్కడ శ్రీకృష్ణుడు సృష్టి యొక్క ఒక వంశపారంపర్యక్రమాన్ని కూడా సంక్లిప్తంగా వివరిస్తున్నాడు. ముందుగా 4 కుమార ఋషులు అంటే సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. వీరు బ్రహ్మదేవుని మానసపుత్రులు. వారు చిన్న వయసులోనే వైరాగ్యాన్ని స్వీకరించి జ్ఞానమార్గంలో నిష్ఠతో నిలిచిన మహాత్ములు. వారి తరువాత 7 ఋషులు. వీరు మరీచి, అంగీరస, అత్రి, పులస్య, పులాహ, పులహ, క్రతు, వశిష్ఠులు. సృష్టి విస్తరణలో వీరికి ముఖ్యమైన పాత్ర ఉందని పురాణ సాంప్రదాయం చెబుతుంది. మానవ సమాజం జీవరాశుల విస్తరణకు సంబంధించిన బాధ్యతలను వీరు నిర్వహించారు. ఆ తరువాత 14 మనువులు. మనువు అనే పదం కేవలం ఒక వ్యక్తిని సూచించదు. ప్రతి మన్వంతరానికి ఒక మనువు అధిపతిగా ఉండి ఆ కాలంలో మానవ సమాజాన్ని, ధర్మవ్యవస్థను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ 14 మనువులు స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్య. మనము ప్రస్తుతం 7వ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నామని పురాణ సాంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ కాలాన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఇప్పుడు ఒకసారి ఈ మొత్తం క్రమాన్ని మనసులో ఊహించుకుందాం. మొదట సృష్టికి ఆది అయిన పరమాత్ముడు, పరమాత్మ నుంచి బ్రహ్మదేవుని కుమారులైన కుమార ఋషులు, ఇంకా 7 ఋషులు, వారు నుంచి వచ్చిన మానవులు, మానవ సమాజం. అంటే మనిషి తన మూలాన్ని వెతుక్కుంటూ వెళితే కేవలం తన తల్లిదండ్రుల దగ్గరే ఆగిపోకూడదు. తన వంశాన్ని వెనక్కి వెతుక్కుంటూ వెళితే పూర్వీకులు, వారికంటే ముందు ఋషులు, అలా సృష్టి మూలానికి చేరుకుంటూ చివరికి పరమాత్మనే మూలకారణంగా గుర్తించాలి.

0: యుజ్యతేనాత్ర సంశయః. భగవంతుని మహిమను తెలుసుకుంటే భక్తి సహజంగా వికసిస్తుంది. ఈ నా విభూతులను, నా దివ్యశక్తులను యథార్థంగా తెలిసినవారు నిశ్చలమైన భక్తియోగం ద్వారా నాతో ఏకమవుతారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మనకు ఎవరి గొప్పతనం తెలియదో వారి పట్ల మనలో గాఢమైన గౌరవం కలగకపోవచ్చు. కాని ఒక వ్యక్తి యొక్క గొప్పతనం మనకు తెలిసిన కొద్దీ అతని పట్ల మన గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా భగవంతుని మహిమలను మనం ఎంత లోతుగా తెలుసుకుంటామో అంతగా ఆయన పట్ల మనలో విశ్వాసం, గౌరవం, ప్రేమ, భక్తి పెరుగుతాయి. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ అచంచలమైన భక్తి గురించి చెబుతున్నాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే భక్తి ఉండటం కాదు. సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, విజయం వచ్చినా, అపజయం వచ్చినా భక్తి ప్రధానంగా ఉండాలి. పరిస్థితులు మారినా భగవంతుని పైన మన విశ్వాసం మారకపోవడమే అచంచలమైన భక్తి. అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరిస్తూ, ఆయనను ఆశ్రయిస్తూ జీవించేవారు చివరికి నాతో ఏకమవుతారు అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
0: అహం సర్వస్య ప్రభవో

0: ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు తన పరమేశ్వరతత్వాన్ని మరింత స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. అహం సర్వస్య ప్రభవః అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే నేనే సమస్త సృష్టికి మూలం, నానుండే సమస్తం ఉద్భవించింది అని అర్థం. నా వలననే ఈ సృష్టి అంతా నడుస్తోంది అని. ఇది సాధారణమైన ప్రకటన కాదు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి ఒక కారణం ఉంటుంది, ఆ కారణానికి కూడా మరో కారణం ఉంటుంది. అలా కారణాలను వెతుక్కుంటూ వెళితే చివరికి చేరుకునే పరమకారణమే భగవంతుడు. సూర్యుడు తన నియమంలో ఉదయిస్తాడు, చంద్రుడు తన కక్షలో సంచరిస్తాడు, గ్రహాలు తమ కక్షలో తిరుగుతున్నాయి, ఋతువులు క్రమంగా మారుతున్నాయి, విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి మళ్ళీ విత్తనం, ఈ సృష్టి చక్రం నిరంతరం కొనసాగుతోంది. ఇంతటి అద్భుతమైన విశ్వవ్యవస్థకు మూలం ఏమిటి? అన్నిటికీ మూలం నేనే అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ప్రకటిస్తున్నాడు. భగవంతుడు కేవలం సృష్టిని ప్రారంభించి పక్కకు తప్పుకున్నవాడు కాదు. కృష్ణుడేమంటున్నాడు? మత్తః సర్వం ప్రవర్తతే అని. అంటే నా వలననే సమస్తం నడుస్తోంది అని. అంటే సృష్టి ఉద్భవించడానికి మాత్రమే కాదు, అది కొనసాగడానికి కూడా పరమాత్మనే ఆధారం.
1: మచ్చిత్తామద్గత ప్రాణా బోధయంత పరస్పరం కదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ.
0: భగవంతుని యందే మనసును నిలిపి జీవితాన్ని ఆయన పాదాలకే అర్పించిన భక్తునికి ఇక జీవితంలో దేనికీ లోటు ఉండదు. ఇక్కడ ఒక నిజమైన భక్తుని లక్షణాల్ని ఎంతో అందంగా వివరిస్తున్నాడు. భక్తులు తమ మనసును భగవంతుని యందే లగ్నం చేసి తమ జీవితాన్ని పూర్తిగా ఆయనకు శరణాగతిగా అర్పిస్తారు. అలాంటి భక్తుని ఆనందం బయట ప్రపంచంలోని పరిస్థితులపై ఆధారపడి ఉండదు. విజయం వచ్చినా భగవంతుని ప్రసాదంగానే భావిస్తాడు, కష్టం వచ్చినా భగవంతుని పరీక్షగానే స్వీకరిస్తాడు. అందుకే అతని మనసులో ఒక స్థిరమైన ప్రశాంతత, సంతృప్తి ఏర్పడుతుంది. అలాంటి భక్తులు ఒకరితో ఒకరు భగవంతుని గురించి మాట్లాడుకుంటూ ఆయన లీలలను, ఆయన మహిమలను, ఆయన వైభవాలను స్మరించుకుంటూ ఆనందిస్తారు. భగవంతుని గురించి మాట్లాడడం వారికి కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యం కాదు, అది వారి జీవితానికి ఆనందాన్ని ఇచ్చే జీవన విధానం.
1: తేషాం

మనసును సదా ప్రేమపూర్వక భక్తితో నాయందే నిలిపిన భక్తులకు వారు నన్ను పొందటానికి అవసరమైన దివ్యజ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తాను అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చెబుతున్నాడు. భగవంతుని గురించి యథార్థమైన జ్ఞానం కేవలం మన తెలివితేటలతో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవడం ద్వారా మాత్రమే లభించదు. మన ప్రయత్నం అవసరమే, కానీ ఆ జ్ఞానం మన హృదయంలో సాక్షాత్కారంగా వికసించడానికి భగవంతుని కృప కూడా అవసరం. ఎందుకంటే భగవంతుడు ఒక సాధారణమైన విషయం కాదు. ఆయనను కేవలం బుద్ధితో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవాలంటే భక్తితో కూడిన హృదయం కావాలి. అందుకే శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఎవరి మనసు ప్రేమతో భక్తితో నిరంతరం నాయందే నిలిచి ఉంటుందో వారికి నన్ను తెలుసుకునే దివ్యమైన జ్ఞానాన్ని నేనే ప్రసాదిస్తాను అని.

ఇంతకుముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఎవరైతే ప్రేమతో భక్తితో తన మనసును భగవంతుని యందే నిలుపుతారో, తమ ఆలోచనలలో, తమ సంకల్పాల్లో, తమ జీవిత కార్యాలలో భగవంతునికే ప్రధాన స్థానం ఇస్తారో, వారికి తాను దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఒక సహజమైన ప్రశ్న వస్తుంది, భగవంతుని కృప మనపై పడితే ఏమవుతుంది అని. దీనికి సమాధానమే ఈ శ్లోకం. శ్రీకృష్ణుడేమంటున్నాడంటే, నేను వారి హృదయంలోనే ఉండి జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తాను. ఆ జ్ఞానదీపం ద్వారా అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ చీకటి అంటే మన చుట్టూ ఉన్న చీకటి కాదు, మనలో ఉన్న అజ్ఞానం. నేను ఈ శరీరమే అనే భావన, నేను కర్తను అనే అహంకారం, నాకు కావలసినది వస్తేనే నేను సంతోషంగా ఉంటాను అనే భ్రాంతి, ఇవన్నీ అజ్ఞానపు చీకటిలో భాగమే. మరి ఆ చీకటిని ఎలా తొలగించాలి? జ్ఞానమనే దీపంతో. అయితే ఆ జ్ఞానం కూడా మన బుద్ధి చేసే సాధారణమైన కసరత్తు వల్ల మాత్రమే రాదు. మన ప్రయత్నం, సాధన, శాస్త్రాధ్యయనం, సత్సంగం ఇవన్నీ అవసరమే. కాని చివరికి మన హృదయంలో ఆ జ్ఞానం వెలుగులా ప్రస్ఫుటించటానికి భగవంతుని కృప అవసరం. భగవత్కృప లభించినప్పుడు మన అంతరంగం క్రమంగా శుద్ధమవుతుంది. మనలోని ఈ శుద్ధత పెరిగినప్పుడు మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి భగవంతుని వైపు మళ్ళుతాయి. అప్పుడు మనం ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. ఇంతకుముందు మనసుకు కనిపించేది కేవలం విషయాలే, కాని ఇప్పుడు ఇదే మనసుకు ప్రతి విషయంలో భగవంతుని ఉనికి అనుభూతి కావడం ప్రారంభమవుతుంది. ఇంతకుముందు చెవులు ప్రపంచంలోని శబ్దాలను మాత్రమే వినేవి, ఇప్పుడు అవే చెవులు భగవంతుని నామాన్ని, ఆయన మహిమను వినడంలో ఆనందాన్ని పొందుతాయి. ఇంతకుముందు బుద్ధి నాకేమి లాభం అని ఆలోచించేది, ఇప్పుడు అదే బుద్ధి భగవంతునికి ఎలా దగ్గరవ్వాలి, నా జీవితాన్ని ఆయనకు ఎలా అర్పించాలి అని ఆలోచిస్తుంది. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్,

0: ಸ್ವಯಂ ಚೈವ ಬ್ರವೀಷಿಮೇ.
1: ಅರ್ಜುನುಡು ಇಲಾ అంటున్నాడు, ఓ శ్రీకృష్ణ, నీవే పరబ్రహ్మవు, నీవే పరంధాముడవు, నీవే పరమపవిత్రుడవు, నీవే నిత్య సనాతన భగవంతుడవు, నీవే ఆదిపురుషుడవు, నీవు జన్మరహితుడవు, నీవే అత్యున్నతమైన పరమాత్మవు. ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడి గురించి తనకు కలిగిన పరిపూర్ణమైన అవగాహనను, విశ్వాసాన్ని, భక్తిని వ్యక్తం చేస్తున్నాడు. అర్జునుడు మొదటగా నీవే పరబ్రహ్మము అంటున్నాడు. అంటే సృష్టిలో కనిపించే ప్రతిదానికి అతీతమైన, సమస్తానికి మూలమైన పరమసత్యం నీవే. మన కళ్ళకు కనిపించే ఈ జగత్తు మారుతూ ఉంటుంది. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, శరీరం మారుతుంది. కానీ ఈ మార్పులన్నిటికీ అతీతంగా, నిత్యంగా ఉండే పరమసత్యమే పరబ్రహ్మం. తరువాత అర్జునుడు పరంధాముడవు అంటున్నాడు. ధామం అంటే ఆశ్రయం, నివాసస్థానం. అంటే సమస్త జీవులకు అంతిమమైన ఆశ్రయము నీవే. మనిషి జీవితంలో ఎన్నో ఆధారాలను వెతుకుతుంటాము. ధనం, కుటుంబం, పదవి, పేరు, సంబంధాలు. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కావు. చివరికి మన జీవాత్మకు నిజమైన శాశ్వతమైన ఆశ్రయం భగవంతుడే. తరువాత పరమ పవిత్రుడవు అని అర్జునుడు చెబుతున్నాడు. భగవంతుని స్మరణ, భగవంతుని నామం, భగవంతుని చింతన మన అంతరంగాన్ని కూడా పవిత్రం చేస్తాయి. ఎందుకంటే భగవంతుడు స్వయంగా పరమ పవిత్ర స్వరూపుడు. తరువాత అర్జునుడు నిత్య సనాతన భగవంతుడివి అంటున్నాడు. అంటే భగవంతునికి ఆది లేదు, అంతమూ లేదు. కాలం మారుతుంది, యుగాలు మారుతాయి, సృష్టి ఉద్భవిస్తుంది, లయమవుతుంది. కాని భగవంతుని ఉనికి నిత్యమైనది. అందుకే ఆయనను సనాతనుడు అంటారు. ఆ తరువాత అర్జునుడు ఆదిపురుషుడవు అన్నాడు. అంటే సమస్త సృష్టికి ఆది కారణమైన పురుషుడవు నీవే అని. సృష్టిలో మనం కారణాలను చూస్తాము. కాని ఆ కారణాలన్నిటికీ మూలకారణం ఎవరు? ఆ మూలకారణమే భగవంతుడు. అందుకే అర్జునుడు జన్మరహితుడు అని చెబుతున్నాడు. మనమందరం జన్మిస్తాం, పెరుగుతాం, వృద్ధాప్యానికి చేరుకుంటాం, చివరికి శరీరాన్ని విడిచిపెడతాం. కాని భగవంతుడు ఎవరివల్ల జన్మించినవాడు కాదు. ఆయనకు కారణమైన మరో కారణం లేదు. ఆయనే కారణాలకు కారణం. ఇక్కడ అర్జునుడు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చెబుతున్నాడు. ఈ విషయాన్ని నేను నా ఊహతో చెబుతున్నది కాదు. మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాత్ములు కూడా ఇదే సత్యాన్ని ప్రకటించారు అని చెప్పాడు అర్జునుడు. అంటే భగవంతుని గురించి ఈ జ్ఞానం కేవలం అర్జునుడి వ్యక్తిగత అభిప్రాయం కాదు. మహర్షులు అనుభవించి శాస్త్రాల ద్వారా ప్రకటించిన సత్యం. ఇంకా అర్జునుడు ఒక గొప్ప మాట అన్నాడు. ఏంటంటే, ఇప్పుడు స్వయంగా నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు అని. ఇది చాలా ముఖ్యమైనది. మహర్షులు చెప్పారు, శాస్త్రాలు చెప్పాయి, ఇప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే చెబుతున్నాడు. అందుకే అర్జునుడి సందేహం పూర్తిగా తొలగిపోయింది.
2: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ పురుషోత్తమ, సకల జీవులను సృష్టించిన విశ్వపిత, సర్వప్రాణులను ఏలే సర్వోన్నత నియామక, ఈ సమస్త సృష్టికి ఏకైక స్వామి. అంతిమంగా అర్జునుడు ఏమంటున్నాడంటే, దేవతలకే దేవుడవైన ఓ దేవదేవా అని. ఈ ప్రపంచంలో ఎంతటి మేధావైనా, శాస్త్రవేత్త అయినా లేదా దేవతలైనా భగవంతుని పూర్తితత్వాన్ని గ్రహించడం అసాధ్యం. కృష్ణుడంటే ఎవరు, ఆయన అనంతమైన శక్తి ఎలాంటిది అనే ప్రశ్నలకు నిజమైన సమాధానం కేవలం శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు. తన అత్యున్నతమైన అతీంద్రియ శక్తి ద్వారా తనను తాను పూర్తిగా ఎరిగిన ఏకైక పరమాత్మ ఆయన ఒక్కడే. మనకు తెలిసినది ఎంతైనా పరిమితమే, కాని భగవంతుని మహిమ అపరిమితం. వక్తుమ

ఓ యోగీశ్వర, ఈ సమస్త జగత్తులో నీవు ఏ ఏ దివ్య విభూతుల రూపంలో వ్యక్తమై ఉన్నావో నాకు వివరించుము. నిన్ను నేను ఎలా తెలుసుకోగలను, ఎలా స్మరించగలను? ధ్యానం చేసేటప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఏ స్వరూపాలలో నిన్ను గుర్తు చేసుకోవాలి? ఇది కేవలం అర్జునుడు అడిగే ఒక్క ప్రశ్న కాదు, ఇది ఒక భక్తుని హృదయంలో నుంచి వచ్చిన ఆర్తి. అర్జునుడికి ఇప్పుడు కృష్ణునిపై విశ్వాసం మరింత బలపడింది. శ్రీకృష్ణుడే సర్వసృష్టికి మూలమని, సమస్త జగత్తుకు అధిపతి అని అర్థం చేసుకున్నాడు. కాని అర్జునుడి మనసులో ఒక కోరిక ఉంది. కృష్ణ, నిన్ను ఎల్లప్పుడూ స్మరించాలనుకుంటున్నాను. నా మనసు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ జ్ఞాపకం కలగాలి. కాని ఈ విశాలమైన జగత్తులో నిన్ను ఎలా గుర్తించాలి? అందుకే అర్జునుడు అడుగుతున్నాడు, నీవు ఈ సృష్టిలో ఏ ఏ రూపాలలో వ్యక్తమై ఉన్నావో నాకు చెప్పు అని.

0: అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయములలో కొలువై ఉన్నాను. నేనే సర్వప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము అని. నేను నీకు దూరంగా లేను అర్జున, నీ హృదయంలోనే ఉన్నాను. నిజానికి మనం ఊహించగలిగిన దూరాలన్నిటికంటే భగవంతుడు మనకు దగ్గరగా ఉన్నాడు. మనతో పాటు ఎప్పుడూ ఉండే మన నీడ కూడా కొన్ని సందర్భాలలో మనల్ని విడిచిపెడుతుంది. కాని మన అంతరంగంలో సాక్షిగా ఉన్న పరమాత్మ మాత్రం మనలను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆత్మలో అంతర్యామిగా నిలిచి ఉన్న పరమాత్మ మనకు తెలియకపోయినా మన ప్రతి ఆలోచనకు, ప్రతి అనుభవానికి సాక్షిగా మన అంతరంగంలో పరమాత్మ సన్నిధి ఉంది. ఇక శ్రీకృష్ణుడు మరో గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. నేనే సర్వప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము అని. అంటే ఒక జీవి పుట్టుకకు కారణమైన మూలము ఆయనే, జీవితమంతా కొనసాగటానికి ఆధారమూ ఆయనే, చివరికి ఆ జీవితం ఏ స్థితికి చేరినా దానికి అంతిమ ఆధారము కూడా ఆయనే. మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. ప్రారంభం భగవంతుని నుంచే, ప్రయాణం భగవంతుని ఆధారంగానే, గమ్యం తిరిగి భగవంతుని వైపే. ఈ సత్యాన్ని మన హృదయంలో నిలుపుకుంటే మన జీవితం పట్ల మన దృష్టి మారుతుంది. మనకు ఇష్టమైన వ్యక్తిని చూసినప్పుడు మాత్రమే కాదు, మనకు నచ్చిన, మనకు నచ్చని వ్యక్తిలో కూడా అదే పరమాత్మ ఉన్నాడని గుర్తించగలిగితే మనలో ద్వేషం తగ్గుతుంది. ఎవరైనా బాధలో కనిపిస్తే అతనిలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు అని భావించగలిగితే మనలో కరుణ పెరుగుతుంది. మనకు మనమే బాధపడుతున్నప్పుడు కూడా నేను ఒంటరిగా లేను, నా అంతరంగంలో భగవంతుడు సాక్షిగా ఉన్నాడు అని గుర్తు చేసుకోగలిగితే మనలో ధైర్యం పెరుగుతుంది. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషామ్రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మీ నక్షత్రానామహం శశీ.
1: అతిథి యొక్క 12 గురుపుత్రులలో నేను విష్ణువును, ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని, మరుత్తులలో మరీచిని, రాత్రివేళ ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలలో నేను చంద్రుడిని. ఇక్కడ శ్రీకృష్ణుడు తన దివ్య విభూతులను అర్జునుడికి ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నాడు. ముందుగా అతిథి పుత్రులలో నేను విష్ణువుని అని చెప్పాడు. పురాణాల ప్రకారం మహర్షి కశ్యపునికి అతిథి, దితి మొదలైన భార్యలున్నారు. అతిథి ద్వారా జన్మించిన 12 ఆదిత్యులు దేవతలుగా ప్రసిద్ధి చెందారు. వారిలో విష్ణువు వామన అవతార రూపంలో అవతరించి ధర్మాన్ని రక్షించి బలిచక్రవర్తి గర్వాన్ని అణచి లోకాలకు ధర్మమార్గాన్ని చూపించాడు. అందుకే శ్రీకృష్ణుడు ఆదిత్యులలో నేను విష్ణువును అని తన దివ్య వైభవాన్ని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. భగవంతుడు తన విభూతులను చెప్పేటప్పుడు ప్రతి వర్గంలోనూ అత్యున్నతమైనది, అత్యంత ప్రకాశవంతమైనది, అత్యంత విశిష్టమైనది తన ప్రతీకగా చూపిస్తున్నాడు. తర్వాత కృష్ణుడంటున్నాడు, ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని అని. మనకు సూర్యుడు ఎంత ముఖ్యమో ఆలోచించండి. సూర్యుడు ఉదయించిన వెంటనే చీకటి తొలగిపోతుంది, ప్రపంచం వెలుగులో నిండిపోతుంది, ప్రకృతిలో జీవచైతన్యం మేలుకొంటోంది. సమస్త జీవరాశులకు సూర్యుని శక్తి ఒక ప్రధాన ఆధారం. శ్రీకృష్ణుడు మరుత్తులలో మరీచిని అని తన విభూతిని చెబుతున్నాడు. మరుత్తులు వాయుదేవునికి సంబంధించిన దివ్యశక్తులుగా వేదపురాణాలలో వర్ణించబడతారు. వారిలో ప్రకాశవంతమైన విశిష్టమైన మరీచి తన దివ్య వైభవానికి ప్రతీక అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. రాత్రి ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలలో నేను చంద్రుడిని అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన కనిపిస్తోంది. సూర్యుణ్ణి చూసినప్పుడు భగవంతుని తేజస్సును స్మరించాలి, చంద్రుణ్ణి చూసినప్పుడు ఆయన శాంతిని స్మరించాలి, ఆకాశాన్ని చూసినప్పుడు ఆయన అనంతత్వాన్ని గుర్తుచేసుకోవాలి. అప్పుడు మనం భగవంతుని స్మరణ కోసం ప్రత్యేకమైన సమయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ప్రకృతిలో కనిపించే ప్రతి అద్భుతం భగవంతుని మహిమను గుర్తుచేసే ఒక ద్వారంగా మారుతుంది. ఇదే విభూతియోగం మనకు నేర్పించే అందమైన దృష్టి.

0: Yajnanam japa yajnosmi. Stavaranam himalayaha. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, వేదానాం సామవేదోస్మి, అంటే వేదాలలో నేను సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో మనసుని, ప్రాణులలో చైతన్యాన్ని. ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా గమనించాలి. శరీరం ఉందంటేనే జీవితం కాదు. ఈ శరీరంలో చైతన్యం ఉన్నందువల్లే జీవితం. అందుకే శ్రీకృష్ణుడు భూతానామస్మిచేతన అంటున్నాడు. అంటే సర్వప్రాణులలో ఉన్న చైతన్యాన్ని నేనే అంటున్నాడు. ఇంకా రుద్రులలో శంకరుడిని, యక్షరక్షులలో కుబేరుడిని, వసువులలో అగ్నిని, పర్వతాలలో మేరుపర్వతాన్ని, పురోహితులలో బృహస్పతిని, సేనాపతులలో స్కందుడిని, జలాశయాలలో సముద్రుడిని, మహర్షులలో భృగువు, శబ్దాలలో ఓంకారం, యజ్ఞాలలో జపయజ్ఞం, స్థావరాలలో హిమాలయం, తన విభూతులుగా చెబుతున్నాడు. అంటే భగవంతుడు ఒక్క దేవాలయంలో మాత్రమే ఉన్నాడని కాదు, పర్వత శిఖరంలో ఉన్న మహోన్నత తత్వంలోనూ, సముద్రం యొక్క అపారత్వంలోనూ, అగ్ని యొక్క తేజస్సులోనూ, ఓంకార నాదంలోని పవిత్రతలోనూ ఆయన వైభవాన్ని మనం చూడవచ్చు.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
0: అశ్వద్ధ సర్వ

0: ಸ್ಮಿ ಕಾಮಧು ಪ್ರಜನಶ್ಚಾಸ್ಮಿ ಕಂದರ್ಪ ಸರ್ಪಾನಾಮಸ್ಮಿ ವಾಸುಕಿಹಿ.
1: ಶ್ರೀಕೃಷ್ಣುನಿ ವಿಭೂತುಲಲೋ ಪ್ರತಿ ದಾನಿಲೋ ಒಕ ಪ್ರತ್ಯೇಕಮೈನ ವೈಭವಂ ಉಂಟುಂದಿ. ವೃಕ್ಷಾಲಲೋ ಅಶ್ವದ್ಧ ವೃಕ್ಷಾನ್ನಿ ಅನಿ ಚೆಪ್ತುನ್ನಾಡು. ದೇವರ್ಷುಲಲೋ ನಾರದ ಮಹರ್ಷಿನಿ, ಗಂಧರ್ವುಲಲೋ ಚಿತ್ರರಥುಡಿನಿ, ಸಿದ್ಧುಲಲೋ ಕಪಿಲಮುನಿನಿ ಅನಿ ತನ ವಿಭೂತುಲು ಚೆಪ್ತುನ್ನಾಡು. ಇಂಕಾ ಗುರ್ರಾಲಲೋ ಉಚ್ಚೈಶ್ರವಮುನು, ಗಜಾಲಲೋ ಐರಾವತಾನ್ನಿ, ಮನುಷ್ಯುಲಲೋ ರಾಜುನು, ಆಯುಧಾಲಲೋ ವಜ್ರಾಯುಧಾನ್ನಿ, ದೇನುವುಲಲೋ ಕಾಮಧೇನುವುನು, ಸರ್ಪಾಲಲೋ ವಾಸುಕಿನಿ, ನಾಗುಲಲೋ ಅನಂತುಡಿನಿ ಅನಿ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ತನ ವಿಭೂತುಲನು ವಿವರಂಗಾ ಚೆಪ್ತುನ್ನಾಡು. ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಪ್ರತಿ ವರ್ಗಂಲೋನೂ ಶ್ರೇಷ್ಠಮೈನ ದಾನ್ನಿ ಉದಾಹರಣಗಾ ತೀಸುಕುಂಟುನ್నాడు. ఎందుకు? మనకు ఒక సులభమైన మార్గాన్ని చూపించడానికి. ఏది గొప్పది కనిపించినా ఆ గొప్పదనానికి మూలమైన పరమశక్తిని గుర్తించు అని.
0: ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం ಮೃಗಾನಾಂ ಚ ಮೃಗೇಂದ್ರೋಹಂ ವೈನತೇಯಶ್ಚ ಪಕ್ಷಿನಾಂ ಪವನ ಪವತಾಮಸ್ಮಿ ರಾಮಶಸ್ತ್ರಭೃತಾಮಹಂ ಜಶಾನಾಂ ಮಕರಶ್ಚಾಸ್ಮಿ ಶ್ರೋತಸಾಮಸ್ಮಿ ಜಾಹ್ನವೀ ಸರ್ಗಾನಾಮಾದಿರಂ ತಶ್ಚ ಮದ್ಯಂ ಚೈವಾಹಮರ್ಜುನ ಅಧ್ಯಾತ್ಮ ವಿದ್ಯಾ ವಿದ್ಯಾನಾಂ ವಾದ ಪ್ರವದತಾಮಹಂ.
1: ದೈತ್ಯುಲಲೋ ಪ್ರಹ್ಲಾದುಡಿನಿ ಅನಿ ಪ್ರಹ್ಲಾದುಡಿನಿ ತನ ವಿಭೂತಿಗಾ ಚೆಪ್ತುನ್ನಾಡು ಕೃಷ್ಣುಡು. ಇದಿ ಚಾಲಾ ಅಂದಮೈನ ಉದಾಹರಣ. ದೈತ್ಯವಂಶಂಲೋ ಜನ್ಮಿಂಚಿನಪ್ಪಟಿಕೀ ಪ್ರಹ್ಲಾದುನಿ ಹೃದಯಂ ಮಾತ್ರಂ ಭಗವಂತುನಿಪೈ ನಿಲಿಚಿಂದಿ. ಅಂದುಕೇ ಮನಿಷಿ ಗೊಪ್ಪತನಂ ತನ ಪುಟ್ಟುಕಲೋ ಕಾದು, ಅತನಿ ಚೈತನ್ಯಂಲೋ ಅತನಿ ಆಚರಣಲೋ ಉಂಟುಂದಿ. ಇಂಕಾ ಕೃಷ್ಣುಡು ತನ ವಿಭೂತುಲುಗಾ ಮೃಗಾಲಲೋ ಸಿಂಹಂ, ಪಕ್ಷುಲಲೋ ಗರ್ಗ್ಮಂತುಡು, ಪವಿತ್ರಂ ಚೇಸೇ ವಾಟಿಲೋ ವಾಯುವು, ಶಸ್ತ್ರಧಾರುಲಲೋ ಶ್ರೀರಾಮುಡು, ನದುಲಲೋ ಗಂಗಾ, ಇವನ್ನೀ ತನ ವೈಭವಾಲುಗಾ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಚೆಬುತುನ್ನಾಡು. ಇಂಕಾ ಏನ್ ಚೆಪ್ತುನ್ನಾಡು ಅರ್ಜುನ? ಸೃಷ್ಟಿಕಿ ಆದಿನೇನೇ, ಮಧ್ಯಲೋ ಉನ್ನದೀ ನೇನೇ, ಅಂತಮು ಕೂಡ ನೇನೇ ಅನಿ. ಎಂತ ಗೊಪ್ಪ ತಾತ್ವಿಕಮೈನ ಮಾಟ ಇದಿ. ಮನ ಜೀವಿತಾನ್ನಿ ಒಕ ಚಿನ್ನ ಉದಾಹರಣಗಾ ತೀಸ್ಕುಂದಾಂ. ಪುಟ್ಟುಕ ಒಕ ಆರಂಭಂ, ಜೀವಿತಂ ఒక ప్రయాణం, మరణం ఒక ముగింపు. కాని వీటన్నిటినీ ఆవరించి ఉన్న పరమసత్యం మాత్రం ఒక్కటే. అందుకే భగవంతుని దర్శనం అంటే కేవలం సృష్టిలో అందమైన వస్తువులను చూడటం కాదు, సృష్టి మొత్తం వెనక ఉన్న ఏకత్వాన్ని చూడటం. ఇంకా అధ్యాత్మ విద్య విద్యానాం అంటున్నాడు కృష్ణుడు. అంటే విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు, ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు, ప్రకృతిని తెలుసుకోవచ్చు, సాంకేతిక విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, కానీ నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోకపోతే మన జ్ఞానం ఇంకా అసంపూర్ణమే. అందుకే ఆత్మజ్ఞానం ఆధ్యాత్మ విద్య అత్యున్నతమైన విద్యగా చెప్పబడినది.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు నేనే అక్షయమైన కాలం అని చెప్తున్నాడు. మరియు సృష్టికర్తలలో బ్రహ్మనూ నేనే అని చెప్తున్నాడు. అన్నిటినీ హరించివేసే మృత్యువుని కూడా నేనే అని చెప్తున్నాడు. మనకు ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. భగవంతుడంటే ప్రేమ, కరుణ, శాంతి అని అనుకుంటాం. అయితే మృత్యువు కూడా భగవంతుని విభూతిగా ఎలా అవుతుంది? అక్షయమైన కాలం అని చెప్తున్నాడు. మరియు సృష్టికర్తలలో బ్రహ్మనూ నేనే అని చెప్తున్నాడు. అన్నిటినీ హరించివేసే మృత్యువుని కూడా నేనే అని చెప్తున్నాడు. మనకు ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. భగవంతుడంటే ప్రేమ,

మార్పు ప్రకృతి ధర్మం. మృత్యువు ఒక అంతం మాత్రమే కాదు, ఒక రూపం నుండి మరొక రూపానికి మార్పు కూడా. అందుకే గీత మనకు మృత్యువును చూసి భయపడమని కాదు, జీవితంలోని అత్యున్నతను అర్థం చేసుకోమని బోధిస్తుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు స్త్రీలోని సద్గుణాలు కీర్తి, శ్రీ, వాక్చాతుర్యం, స్మృతి, మేధ, ధృతి, క్షమ అనే గుణాలు కూడా తన విభూతులుగానే చెప్తున్నాడు. అంటే భగవంతుని వైభవం కేవలం శక్తిలోనే కాదు, మంచి మాటలలోనూ ఉంది, జ్ఞాపక శక్తిలోనూ ఉంది, మేధస్సులోనూ ఉంది, ధైర్యంలోనూ ఉంది, క్షమలోనూ ఉంది.

సామవేద మంత్రాలలో నేనే బృహుస్తామమును అని తెలుసుకొనుము. ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేనే. హైందవ పంచాంగంలో మార్గశీర మాసమును నేనే. మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును కూడా నేనే. వీటన్నిటిలోనూ తన వైభవాన్ని కృష్ణుడు చూపిస్తున్నాడు. ద్యూతం చలయతామస్మే తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. మోసాలలో జూదాన్ని కూడా నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇది జూదాన్ని ప్రోత్సహించటం కాదు, భగవంతుని శక్తి సద్గుణాలలో మాత్రమే కాదు, ఈ జగత్తులో పనిచేస్తున్న ప్రతి శక్తిలోనూ తానే ఉన్నానని చూపిస్తున్నాడు. తేజోవంతులలో తేజస్సును కూడా నేనే, విజయములలో విజయమును నేనే, మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమును నేనే, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే అని శ్రీకృష్ణుడు తన విభూతులను విస్తారంగా చెప్తున్నాడు.

వృష్ణి వంశులలో నేను కృష్ణుడును, మరియు పాండవులలో అర్జునుడిని, మునులలో వేదవ్యాసుడను అని తెలుసుకొనుము, మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని నేనే అని తన విభూతిని చెప్తున్నాడు. అంటే మనలో ఎవరికైతే ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటే, ఇది నా గొప్పతనం అని అహంకరించకుండా ఈ ప్రతిభకు మూలమైన శక్తి కూడా భగవంతుడిదే అని భావించడం నేర్చుకోవాలి. అదే విభూతియోగం మనకు నేర్పే వినయం.

0: ఆ దివ్య విభూతులకు అంతం లేదు అని. అంటే ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పినవన్నీ కలిపినా అవి ఆయన అనంతమైన విభూతులలో ఒక చిన్న భాగం మాత్రమే. చివరిలో కృష్ణుడు ఒక అందమైన సందేశం కూడా ఇస్తున్నాడు. ఎక్కడైనా గొప్ప ధనం కనిపిస్తే, ఎక్కడైనా అందం కనిపిస్తే, ఎక్కడైనా శక్తి కనిపిస్తే, ఎక్కడైనా జ్ఞానం కనిపిస్తే, ఎక్కడైనా అసాధారణమైన ప్రతిభ కనిపిస్తే, అది నా తేజస్సులోని ఒక చిన్న అంశ నుండే ఉద్భవించిందని తెలుసుకో అని చెప్తున్నాడు కృష్ణుడు. మన జీవితానికి విభూతియోగం ఇచ్చే సందేశం దేవుడిని ఎక్కడ వెతకాలి అంటే, దేవాలయంలో మాత్రమేనా కాదు, సూర్యకాంతిలోనూ దేవుణ్ణి చూడొచ్చు, ప్రకృతి సౌందర్యంలోనూ చూడండి, మహనీయుల జ్ఞానంలోనూ చూడండి, తల్లి ప్రేమలోనూ చూడండి, క్షమించే హృదయాలలో చూడండి, నిజాయితీగా పనిచేసే మనిషిలోనూ చూడండి, మనలోని చైతన్యంలోనూ చూడండి. అప్పుడు మన దృష్టి మారుతుంది. ప్రపంచం కేవలం వస్తువుల సమాహారంగా కనిపించదు. ప్రతి వస్తువులోనూ ఒక దైవిక వైభవం కనిపించటం ప్రారంభమవుతుంది. ఇదే విభూతి యోగం మనకు ఇచ్చే అంతరార్థం. అందాన్ని చూసి ఆగిపోకు, అందానికి మూలమైన సత్యాన్ని చూడు. శక్తిని చూసి అహంకరించకు, ఆ శక్తికి మూలమైన పరమశక్తిని గుర్తించు. నీ ప్రతిభను చూసి గర్వించకు, అది నీ ద్వారా వ్యక్తమవుతున్న దైవిక శక్తి అని తెలుసుకో. అప్పుడు ప్రపంచాన్ని చూసే మన దృష్టి మారుతుంది, మనుషులను చూసే మన దృష్టి మారుతుంది, మనల్ని మనం చూసుకునే విధానం కూడా మారుతుంది. అదే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన విభూతి యోగ దర్శనం.
1: ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషస్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమోధ్యాయః.
0: సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
2: If you missed part of today's global program, or you would like to listen to the whole program again, you can. Simply head to our website, 4eb.org.au. Click on Global On Demand and select the language program of your choice. It's that easy. Global Digital On Demand is available now.
3: I gotta slow down the speed of sound. I gotta make them hear more than beats and pounds. I gotta make moves toward the...

ఈ శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు విభూతియోగం యొక్క సారాన్ని చెబుతున్నాడు. అర్జున, సర్వభూతములకు మూలమైన బీజం నేనే అని, చరాచరాలలో నాతో సంబంధం లేనిది ఏదీ లేదు అని.